0: ఓంకారాక్షాయ నమః ఓం స్థితికరం ఓం పరాత్పరాయ నమః ఓం వనమాలినే నమః ఓం యజ్ఞరూపాయ నమః ఓం చక్రపాణై నమః ఓం గదాధరాయ నమః ఓం కుండాయ నమః ఓం కేశవాయ నమః ఓం నమః
1: అస్య శ్రీ ఆదిత్య కవచ స్తోత్ర మహామంత్రస్య యోగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః ఆదిత్యో దేవతా ఘృణీయే బీజం సూర్యగుం శక్తిః.

శాస్త్రవశాంతిదం సర్వరోగ ప్రశమనం సర్వదుఃఖ నివారణం ఆయురారోగ్య శుభదం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యః పఠేత్ కవచం దివ్యం.

ఓంకారాయ నమః. ఓం మధురి కవీ నమః. ఓం తారక్షవాహనాయ నమః. ఓం సనాతనాయ నమః. ఓం నారాయణాయ నమః.

0: ఆకాశాయ నమః ఓం స్థితికరణ ఓం పరాత్పరాయ నమః ఓం వనమాలినే నమః ఓం యజ్ఞరూపాయ నమః ఓం చక్రపాణై నమః ఓం గదాధరాయ నమః ఓం కుండాయ నమః ఓం కేశవాయ నమః ఓం నమః
1: అస్య శ్రీ ఆదిత్య కవచ స్తోత్ర మహామంత్రస్య అగస్యోగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః ఆదిత్యో దేవతా ఘృణియే బీజం సూర్యగుం శక్తిః.

సూర్యదండనాచం దివ్యం వహే సూర్యసుతాయతే వీరాతి సూర్య జయ జన్మ ద్వితీయస్థో మృత్యుస్థానగతో తదత్రస్థో గతో వాపి సుప్రీతస్తు సదా శని అష్టమస్తే సూర్యసుతే అవజం పఠే నిత్యం న పీడా జాయతే క్వచిద్ ఇత్యేతత్కవచం దివ్యం సౌరేర్యం నిర్మితం పురా ద్వాదశాశ్రమ జన్మస్థో

సువర్ణపదనం బలిచురకుండలమాంజనేయం. ఓం నమో భగవతి విచిత్ర వీర హనుమతే ప్రళయకాలానల ప్రభాజ్వలత్వతాపవజ్రదేహాయ అంజనీ గర్భ సంభూతాయ ప్రకట విక్రమ వీర వైద్య దానవయక్షరాక్షస గ్రహబంధనాయ భూతగ్రహ ప్రేతగ్రహ పిశాచగ్రహ శాకినీ గ్రహ దాచినీ గ్రహ కాకినీ గ్రహ కామినీ గ్రహ బ్రహ్మగ్రహ బ్రహ్మరాక్షస గ్రహ చోరగ్రహ బంధనాయ ఏహి ఏహి ఆగచ్చాగచ్చ ఆవేశయావేశయ మమ హృదయం ప్రవేశయ ప్రవేశయ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథయ కథయ వ్యాగ్రముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ రాజముఖం బంధయ బంధయ సభాముఖం బంధయ బంధయ శత్రుముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ లంకా ప్రసాద భంజన సర్వజనం మే వశమానయ వశమానయ శ్రీం రీం క్లీం శ్రీం సర్వానాకర్షయ ఆకర్షయ శత్రూన్ మర్దయ మర్దయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ ఖే ఖే ఖే శ్రీరామచంద్రాజ్ఞయ ప్రగయా మమ కార్య సిద్ధి కురు కురు మమ శత్రూన్ భస్మి కురు కురు స్వాహ. ఓం రాం రీం రోం రైం రోం రాహ శ్రీ విచిత్ర వీర హనుమతే మమ సర్వ శత్రూన్ భస్మి కురు కురు హన హన హోం భట్ స్వాహ. ఏకాదశ శతాధిక శత్రూన్ వణితి ఇది శ్రీ విచిత్ర వీర హనుమన్ మాలా మంత్రా సంపూర్ణం.